0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక పట్టే
0: గారే
1: సూరకి దరజి.
2: अभी आप सुन रहे थे कार्यक्रम मैटिनी मेलोडीज़, आकाशवाणी दिल्ली का ये इंद्रप्रस्थ चैनल है, मीडियम वेव 366.